పెట్టి ఘట్టలైక చుప్పకి ఘట్టలైక చుప్పకి విన్ను కారే పదరాకి కేది బడత గయి బడతా తీ తో బతలా